కు నమ్నము నిపాసని సుఖపోసు అంక్రజ కందచ తంబూళి రుచి రుచి జలి పత్రడ పూడి తోయ ఘంటిల తాక కొంకణ జ